0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri M.S. Balasubramanya Sharma. He was accompanied on violin by Shri Kokkunda Subramanya Sharma and on Murdangam by Shri Mullappudi Shri Ramamurthy. This is Ragam 24/7 DTH, Anytime Indian Music.
0: Karnataka Shastri Sangeetha Karyakramamlo Shri M.S. Balasubramanya Sharma Gatra Kacheri Vintunaru. Paathi Sahakaram Violin Pai Shri Kokkunda Subramanya Sharma, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో చివరిగా వినండి అంబనాథు విన్నపము, తోడిరాగంలో పల్లవి గోపాల అయ్యర్ రచన ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri M.S. Balasubramanya Sharma. He was accompanied on violin by Shri Kokkonda Subramanya Sharma and on Mrudangam by Dr. Yella Venkateshwar Rao. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you will be listening to saxophone recital by Sri J Venkateswarlu, supported on Dubai Sri U Venkateswarlu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జే వెంకటేశ్వర్లు గారి సాక్సోఫోన్ కచేరీ వింటారు. ప్రత్యేకుడిపై సహకారం అందిస్తారు శ్రీ యు వెంకటేశ్వర్లు.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఏ త్యాగరాజ స్వామి కీర్తన రఘునాయక ఇన్ రాగ్ హంసధ్వని సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా రఘునాయక హంసధ్వని రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన

0: ராகம் 24/7 எனி டைம் இந்தியன் மியூசிக் இன்டு கர்நாடிக் கிளாசிக்கல் மியூசிக் ப்ரோக்ராம். யூ ஆர் என்ஜாயிங் சாக்ஸோஃபோன் ரிசைட்டல் பை ஸ்ரீ ஜே வெங்கடேஸ்வர்லு, சப்போர்ட்டட் ஆன் டோலு பை ஸ்ரீ யு வெங்கடேஸ்வர்லு.
1: ராகம் நிரந்தர பாரதீய சங்கீத சிரவந்தி ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జే వెంకటేశ్వర్లు గారి సాక్సోఫోన్ వాద్య కచేరీ వింటున్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు శ్రీ యు వెంకటేశ్వర్లు.
0: నౌ లిసన్ టు విజయాంబికే ఇన్ రాగ్ విజయనగరి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో తర్వాత విజయాంబికే విజయనగరి రాగం ఆదితాళం ముఖ్య భాగవతార్ కీర్తన వింటారు.

0: నిలయ ఇంద్రగసింధు భైరవి సెట్టు ఆదిదాళ్.
1: కార్యక్రమంలో చివరిగా వెంకటాచల నిలయ సింధు భైరవి రాగం ఆదితాళం పురంధరదాసు రచన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed saxophone recital by Sri J. Venkateswarlu, supported on Dolu by Sri U. Venkateswarlu. The program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీజే వెంకటేశ్వర్లు సాక్సోఫోన్ వాద్యక చేరి విన్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందించారు శ్రీయు వెంకటేశ్వర్లు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఊత్తుకాడు వెంకటకవి రచనలు వింటారు. గానం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి. నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ విఘ్నరాజం భజే గంభీర నాటరాగం ఖండచాపు తాళం.
2: Listen to compositions of Uthukadu Venkatakavi rendered by Kumari B. Lalita, Shrimati B. Haripriya and Shri D. Seshachari, conducted by Shri N. S. Srinivasan. The rendition begins with the composition in rag Gambhira Nata, Shri Vignarajam Bhaje, set to Khanda Chaputal.

0: గంభీరనాట రాగంలో కృతి విన్నారు.
1: దాట్ వాజ్ అ కంపోజిషన్ ఇన్ రాగ్ గంభీరనాట.
0: ఇప్పుడు వినండి, స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మోహనరాగం ఆదితాళం త్రిశ్రనడ.
1: యు విల్ నౌ లిసన్ టు స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళ్ త్రిశ్రనడ.

0: మోహన రాగంలో కృతి విన్నారు.
1: దాట్ వాజ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మోహన.
0: ఇప్పుడు వినండి మధుర మధుర వేణు గీత మోహ అఠాణ రాగం ఆదితాళం.
1: లిసన్ టు మధుర మధుర వేణు గీత మోహ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అఠాణ సెట్ టు ఆదితాళ్.

0: అఠానా రాగంలో కృతి విన్నారు.
1: దాట్ వాస్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అఠానా.
0: ఇప్పుడు వినండి నతవర తరుణి సహవాస విలాస కన్నడ గౌళ రాగం ఆదితాళం త్రిశ్రనడ.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కన్నడ గౌళ నతవర తరుణి సహవాస విలాస సెట్ టు ఆదితాళ త్రిశ్రనడ.

0: కన్నడ గౌళ రాగంలో కృతి విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కన్నడ గౌళ.
0: ఇప్పుడు రాగమాలికలో మాధవ పంచకం ఆదితాళం.
1: లిసన్ టు మాధవ పంచకం ఇన్ రాగమాలిక సెట్ టు ఆదితాళ్.

0: రాగమాలికలో మాధవ పంచకం విన్నారు.
1: దట్ వాజ్ మాధవ పంచకం ఇన్ రాగమాలిక.
0: ముద్దు కృష్ణ మే ముదం దేహి జంజూటి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ముద్దు కృష్ణ మే ముదం దేహి, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ జంజూటి సెట్ టు ఆదితాళ్.

0: ಉಪಸೇತು ಆರ್ತ ಸ್ವದ್ವಸನ ಭೂಷಣ ಕೇಶಬಂಧ.
1: ఝంఝోటి రాగంలో కృతి విన్నారు.
2: యు జస్ట్ హర్డ్ కంపోజిషన్ ఇన్ రాగ్ ఝంఝోటి.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఊత్తుకాడు వెంకట కవి రచనలు విన్నారు. గానం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి. నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
2: యు ఆర్ లిస్నింగ్ టు కంపోజిషన్స్ ఆఫ్ ఊత్తుకాడు వెంకట కవి రెండర్డ్ బై కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ అండ్ శ్రీ డి శేషాచారి. Conducted by Shri N.S. Srinivasan.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ వసుంధరాదేవి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి మాధవ్, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి. ఇప్పుడు వినండి కాంభోజి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన లంబోదర మవలంబే రూపకతాళం.
2: దిస్ ఇస్ రాగం 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Carnatic classical vocal recital by Shrimati S. Vasundhara Devi. She is accompanied on violin by Shri N.C. Madhav and on Murdangam by Shri Mullapudi Shri Ramamurthy. Listen to Lambodara Mavalambe, a composition of Mysore Vasudevachar in Rag Kambhoji set to Rupaktaal.

0: కాంబోజి రాగంలో మైసూర్ వాసుదేవాచార్ రచన విన్నారు.
1: దట్ వాజ్ అ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ఇన్ రాగ్ కాంబోజి.
0: కార్యక్రమంలో చివరగా వినండి అన్నమాచార్య కీర్తన కొనరో కొనరో మీరు మోహన రాగం మిశ్రచాపు తాళం.
1: శ్రీమతి వసుంధరాదేవి కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మోహన కొనరో కొనరో మీరు సెట్ టు మిశ్రచాపు తాళం.

0: మోహన రాగంలో అన్నమాచార్య కీర్తన విన్నారు.
1: దాట్ వాజ్ అ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మోహన.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమత్ ఎస్ వసుంధరాదేవి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సీ మాధవ్, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shrimati S. Vasundhara Devi. She was accompanied on violin by Shri N.C. Madhav and on mridangam by Shri Mullapudi Shri Ramamurthy. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7, an exclusive Indian classical music channel.